0: சின்ன பாதாம், சின்ன பாதாம்,
1: நியந்து படியா சின்ன பாதாம், கரம் மஜா பாய்வ மஜா.
0: சின்ன பாதாம் சோ கேதே
1: பாபு? 80 பைசா.
0: 80 பைசா கிரி பைசா கூட சோ குடி மெட்டி ஹிச்சி கிரி
1: பாபு. ஆஜிகாலி ஜினிச பத்திரர ஜோ தர சேகதா கோன ஆபனக்கு அஜனா
0: கிரி? ଏତେ ଟିକେ ପିଲା ହେଇ ଭାରି ତ ବଡ଼ି ବଡ଼ି କଥା କହୁଛୁ।
1: ମୁଁ କ'ଣ ମିଛା କହିଲି ବାବୁ? ଚିନାବାଦାମ କିଣିଲେ କିଲୋ 5 ଟଙ୍କା, ତାକୁ ଭାଜିଦେଲେ 750 ଗ୍ରାମରୁ କମ୍ ହେଇଯିବ। କିଛି ଲାଭ ରଖି ନା ବିକିଲେ କୁଟୁମ୍ବ ପୋଷିବୁ କେମିତି ଆଜ୍ଞା?
0: ହଉ ହଉ, ସେତିକି ତ ବାକ୍ଚତୁର ଥାଉ, ଦେ ଦେ 160 ପଇସା ଦେବି।
1: ନାଇଁ ବାବୁ, 60 ପଇସାରେ ଦେବିନି।
0: କ'ଣ କହିଲୁ, ଦବୁନି? ଅଲବତ୍ ଦବୁ।
1: କ'ଣ ବାବୁ ଜବରଦସ୍ତ ଦର ନ ପୋଷେଇଲେ ତ ଆପଣ ନ ନେବେ, ଏତେ ନାଲିଆକି ଦେଖାଉଛନ୍ତି କାହିଁକି?
0: କିରେ ଭାରି ବଡ଼ି ବଡ଼ି କଥା କହୁଛୁ ତ, ଏ ଟଙ୍କା ତୁ ଗାଡ଼ିରେ ବିକିବାକୁ ଲାଇସେନ୍ସ କରିଛୁ?
1: ମୁଁ ଲାଇସେନ୍ସ କରେ ନ କରେ।